వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నమిం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సరస్వతి నమః. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ గురువే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవై మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్ధి శావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పరమపిత శ్రీ గణేష్ భగవాన్, సరస్వతి మాత, గురుజన్, సంత మహాత్మా ఔర్ సారే ఋషిజన్ కే ఆశీర్వాద్ సే, సబ్కి ఆజ్ఞా సే, మే ఆజ్ కే శ్రీ పురాణ కే సంధ్యాకాలీన్ ఇస్ ప్రవచన్ కో ఆరంభ కర్నే కో అనుమతి చాతా హూ. ఆచార్య రాజ

జై బలి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి జై. సో దేర్ వాస్ ద ప్రిపరేషన్. సో విష్ణు ఆల్రెడీ స్నాచ్ ద కృష్ణ కవచ్, హీ డిమాండెడ్ అండ్ ద దానవ్ శంఖచూడ్ గేవ్ ద కృష్ణ కవచ్. అండ్ ఆఫ్టర్ గివింగ్ ద కృష్ణ కవచ్, ద దానవ్ డిమోన్ శంఖచూడ్ బికేమ్ వెరీ వీక్ అండ్ దెర్ ఇస్ స్టిల్ దెర్ ఇస్ అనదర్ పవర్. ద బ్యూటిఫుల్ పవర్ ఈజ్ ద పతివ్రత ధర్మ, ద ధర్మ ఫ్రమ్ ద తులసి. అండ్ హౌ క్యాన్ వీ స్నాచ్? Then Vishnu, what he did, you can guess. He disguised himself as a demon. And he hold the Krishna kavach with him. And he went to Tulasi's house, Tulasi's room. And he just get up from the his vehicle as like a demon. And demon, the Tulasi always, when the Swami comes, when a husband comes, what happens? That they welcomes with holy waters, they bath their feet. And also give nice food and everything. And she asks, how is going? How is your health? Everything. And Vishnu just acted like, oh, I'm good. All right. There was a fight. That's a very heavy fight. But because of you, still I'm alive. Thank you, darling. So you are great. And without you, I cannot.

నారాయణ భగవానకి జయ. సో దిస్ ఇస్ డివైన్ భజన్ అవర్ హోలీ గురుజీస్ ఇన్ అవర్ హార్ట్ డివైన్ ఫ్లవర్ ఈస్ కేమ్ అవుట్ అండ్ హీ రాట్ ఇన్ బుక్ అండ్ దిస్ భజన్ ఇస్ ఇన్స్పైరింగ్ టు భక్తాస్ ఓ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మేక్ యువర్ ఫ్యూచర్ ఇన్ ప్రజెంట్ దేర్ఫార్ వేక్ అప్ రిమెంబర్ యువర్ డ్యూటీ అండ్ ఫుల్ఫిల్ యువర్ ధర్మ దట్ ఈస్ హ్యూమన్ లైఫ్ గాడ్ ఆల్వేజ్ ఈస్ దేర్ ఓమ్నిసెంట్ అండ్ ఓమ్ని ప్రజెన్స్ ఎవ్రీవేర్ బట్ వీ నీడ్ టు ఫీల్ అండ్ బీ డివోటీ బీ డివైన్ లైఫ్ సో దిస్ గ్లోరీ ఆఫ్ ద గురుదేవ్స్ పరంపరాస్ యోగీస్ రిషీస్ అండ్ ద గైడింగ్ అస్ ప్రొటెక్టింగ్ అస్ అండ్ గివింగ్ ఆల్వేస్ ద డివైన్ పాత్ టు అస్ సో వీ ఆర్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ దట్ వీ ఆర్ హియర్ అండ్ వీ ఆర్ థింకింగ్ ఆల్వేస్ టు విషు గురుజీస్ హెల్త్ హెల్త్ ఈజ్ ఫస్ట్ వెల్త్ without health without good health is all wealth is not so good for human life so health is necessary day and night we all devotees thinking about Vishu Guruji's health and he Vishu Guruji also thinking all of us and we are all in under the one tree and we are all praying under divine umbrella of Mahaprabhu ji this is divine umbrella bhakti sagar the ocean of the bhakti the ocean of the our bhakti what we call bhakti this divine name of God. So pray always to Vishu Guruji's health and repeat mantra time to time physically, mentally, spiritually when you have time repeat mantra for Vishu Guruji's health. We are all here because of Vishu Guruji. We are all here because the holy guruji we are all here because our parampara rishis gave us guidance and protection so we all need to think to Vishu Guruji's health and always repeat mantra pray to supreme cosmic light gurudev gave us the blessing and remove all disease and all disturbance which are they everywhere remove away and protect us so please sit comfortably we will sing three time om through the om we will pray to cosmic light to our parampara to give the protection and good health to Vishu Guruji so we will sing three time om deep inhale bayo sidha bayo teen bar om ra uchcharan karola bab ji re swaste re vaste to sidha be prane ho ki ban kar pri na gyaro swas le paro na yo om ra uchcharan karola po hang hate teen bar dekhe theek hai please do deep inhale